శుభదినం. యూర్ లిసనింగ్ టు ఎంఓపి కమ్యూనిటీ రేడియో 107.8. ఐఎమ్ విశ్రుతి గిరీష్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ బిఎస్సీ ఎలక్ట్రానిక్ మీడియా, అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి రెండరింగ్ అ కాంపోజిషన్ ఆఫ్ శ్రీ హరికేశ నలూర్ ముత్యా భాగవతర్ ఇన్ ది రాగా సారమతి, సెట్ టు ఆదితాళం.